0: ନୟନର କୋଣରୁ,
1: କେତେ ନୟନର କୋଣରୁ
0: ଲୁହ ହୋଇ ତୁମେ,
1: ଲୁହ ହୋଇ ତୁମେ
0: ଝରି ପଡ଼ ପରା,
1: ଝରି ପଡ଼ ପରା
0: କେତେ ନୟନର କୋଣରୁ,
1: କେତେ ନୟନର କୋଣରୁ
0: ହସ ହୋଇ ପୁଣି,
1: ହସ ହୋଇ ପୁଣି
0: ଫୁଲ ପରି ଫୁଟ,
1: ଫୁଲ ପରି ଫୁଟ
0: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
1: କେତେ ଯେ ନରମ ଅଧରୁ
0: ହସ ହୋଇ ପୁଣି,
1: ହସ ହୋଇ ପୁଣି
0: ଫୁଲ ପରି ଫୁଟ,
1: ଫୁଲ ପରି ଫୁଟ
0: କେତେ ଯେ ନରମ ଅଧରୁ,
1: କେତେ ଯେ ନରମ ଅଧରୁ
0: କେଉଁ ନାମ ଧରି,
1: କେଉଁ ନାମ ଧରି
0: ଡାକିବି ତୁମକୁ,
1: ଡାକିବି ତୁମକୁ
0: ତୁମେ ଯେ ସର୍ବନାମ,
1: ତୁମେ ଯେ ସର୍ବନାମ
2: பாடல முழுசா எழுதி முடிச்சாச்சு. ஆறு அக்ஷரம் கொண்ட தாத்ரா தாளத்தில் அமைஞ்சிருக்கு இந்த பாடல். இப்ப எப்படி பாடுறதுன்னு கத்துப்போமா?
0: 1 2 3 4